0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కుమారి శ్రీరంగం గోపాలరత్నం గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీనేతి శ్రీరామ శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ముందుగా వినండి జలజాక్ష, హంసధ్వని రాగం, ఆదితాళంలో వర్ణం, మానంబు చావడి వెంకట సుబ్బయ్య రచన.
2: లిసన్ టు అ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ బై కుమారి శ్రీరంగం గోపాలరత్నం. షీఈ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీనేతి శ్రీరామ శర్మ, ఆన్ మృదంగం బై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కుమారి గోపాలరత్నం బిగిన్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ అ వర్ణం ఆఫ్ మానంబు చావడి వెంకట సుబ్బయ్యర్, జల జాక్ష ఇన్ రాగ్ హంసధ్వని సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి మనోహరి రాగంలో త్యాగరాజస్వామి కృతి పరితాపము గని రూపక తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు పరితాపము గని, అ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి ఇన్ రాగ్ మనోహరి సెట్ టు రూపక్ తాళం.

0: దొరుసుగ కృపజూచి సావేరి రాగం ఆదితాళం శ్యామశాస్త్రి కృతి.
1: Now listen to a composition of Shyama Shastri, Durusuga Krupajuchi, in Rag Saveri, set to Aditaal.

మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కుమారి శ్రీరంగం గోపాలరత్నం గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీనేతి శ్రీరామ శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి త్రిలోచన మోహిని, భైరవి రాగం, ఆదితాళం.

0: కార్యక్రమంలో చివరిగా ఇదివో నా భాగ్యము తోడి రాగంలో అన్నమాచార్య కీర్తన ఆది తాళం.
1: కుమారి గోపాలరత్నం concludes her vocal recital with Idivo Na Bhagyamu, a composition of Annamacharya in Rag Todi set to Aditaal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు కుమారి శ్రీరంగం గోపాలరత్నం గాత్రక చేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీనేతి శ్రీరామ శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ బై కుమారి శ్రీరంగం గోపాలరత్నం. షీ వాజ్ అకంపనీడ్ బై శ్రీనేతి శ్రీరామ శర్మ ఆన్ వయలిన్ అండ్ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు ఆన్ మృదంగం. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై
0: ఆకాశవాణి
1: హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: గారి గానం వింటారు. వాద్య సహకారం శ్రీ కోమాండూరి శేషాద్రి వయోలిన్, శ్రీ జొన్నలగడ్డ సింహాచల శాస్త్రి మృదంగం.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు త్యాగరాజస్వామి కీర్తన వినతాసుత వాహన ఇన్రాగ్ జయంత సేన సెట్టు ఆదితాళ్.
0: కార్యక్రమంలో ముందుగా వినతాసుత వాహన జయంత సేన రాగం ఆదితాళంలో త్యాగరాజస్వామి వారి కీర్తన వింటారు.

0: యు హావ్ ఎంజాయిడ్ త్యాగరాజస్వామి కీర్తన మా జానికి చెట్టపట్టగా ఎండ్ర కాంబోజీ సెట్టు ఆదితాళ్.
1: మా జానికి చెట్టపట్టగా కాంభోజిరాగం ఆదితాళ్లలో త్యాగరాజస్వామి వారి కీర్తన మీరు ఇంతవరకు విన్నారు.
0: నౌ యుల్ బి లిస్నింగ్ టు అమృతస్వామి దీక్షితుల కీర్తన శ్రీ దుమ్ దుర్గే ఎన్రాగ్ శ్రీరంజని సెట్టు ఖండజాతి ఏకతాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు శ్రీదుమ్ దుర్గే శ్రీరంజని రాగం ఖండజాతి ఏకతాళంలో ముత్తుస్వామి దీక్షితుల కీర్తన వింటారు.

0: You have enjoyed a Tyagaraja Swami Kirtana, Sundari Ni Divya Rupamu, in Ra Kalyani, set to Adithaal.
1: Sundari Ni Divya Rupamu, Kalyani Ragam, Adithaalallo, Tyagaraja Swami Vari Kirtana Mirintha Varaku Vinnaru.
0: Ragam, 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music Program, you have enjoyed vocal recital by Sri Chavala Krishnamurthy, supported on violin by Sri Kumanduri Seshadri, and on Mrudangam by Sri Jannalagadda Simhachala Sastri. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime, Indian music.
1: Ragam, Nirantara Bharatiya Sangeeta Sravanti, Inati Karnataka Sangeeta Karyakramamlo Mirinta Varaku, Chavala Krishnamurthy Gari Ganam Vinnaru. వాద్య సహకారం శ్రీ కొమాండూరి శేషాద్రి వయోలిన్, శ్రీ జొన్నలగడ్డ సింహాచల శాస్త్రి మృదంగం. రాగం ఛానల్లో మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH in Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పివిఎస్ శేషయ్య శాస్త్రి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి గుణిజనాది. గూర్జరాగంలో ముత్తుస్వామి దీక్షితుల కృతి ఆదితాళం.
2: Listen to a Carnatic classical vocal recital by Shri P.V.S. Seshaya Sastri. He is accompanied on violin by Shri Dwaram Satyanarayana Rao and on Mridangam by Shri P. Jayabhaskar. Shri Seshaya Sastri begins his vocal recital with Gunijanadi, a composition of Muthuswami Dikshitar in Raag Ghurjari, set to Aditaal.
1: Karnataka Sastri Sangeeta Karyakramam.

0: శ్రీ పివిఎస్ శేషయ్య శాస్త్రి గాత్ర కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి జనాది. ఘోర్జరి రాగంలో ముత్తుస్వామి దీక్షితుల కృతి ఆదితాళం.
1: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ పివిఎస్ శేషయ్య శాస్త్రి. హీ ఈజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీద్వారం సత్యనారాయణ రావు and on mridangam by Shri P. Jayabhaskar. Shri Seshaya Sastri begins his vocal recital Guni Janadi, a composition of Muthuswami Dikshitar in Raag Ghurjari set to Aditaal.

0: ఇప్పుడు పందువరాళి రాగంలో భద్రాచల రామదాసు కీర్తన ఎన్నగాను రామ భజన రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎన్నగాను రామ భజన, ఎ కాంపోజిషన్ ఆఫ్ భద్రాచల రామదాసు ఇన్ రాగ్ పందువరాళి, సెట్ టు రూపకతాళం.

0: ఇప్పుడు వినండి సావేరి రాగంలో శ్యామశాస్త్రి కృతి శంకరి సంగ్రు చంద్రముఖి ఆదితాళం త్రిశ్రగతి.
1: యు విల్ నౌ లిసన్ టు శంకరి సంగురు చంద్రముఖి, ఎ కాంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి ఇన్ రాగ్ సావేరి సెట్ టు ఆదితాళ త్రిశ్రగతి.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీరంగనాథం ఉపాస్మహే, పూర్ణచంద్రిక రాగం, ఆదితాళం, ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: దిస్ ఇస్ రాగం 24/7 DTH, ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ పివిఎస్ శేషయ్య శాస్త్రి. హీస్ అకోనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణ రావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. కంటిన్యూయింగ్ ద కాన్సర్ట్, యు విల్ నౌ లిసన్ టు శ్రీరంగనాథం ఉపాస్మహే, ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ పూర్ణచంద్రిక సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి హమీర్ కణి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి పురహర నందన ఆదితాళం.
1: నౌ లిసన్ టు పురహర నందన, ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్, రాగ్ హమీర్ కళ్యాణి, సెట్ టు ఆది.

0: కార్యక్రమంలో చివరిగా వినండి కర్ణాటక దేవ గాంధారి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి కాయారోహణేశం రూపకతాళం.
1: శ్రీ పివిఎస్ శేషయ్య శాస్త్రి కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ కాయారోహణేశం, ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ కర్ణాటక దేవ గాంధారి, సెట్ టు రూపకతాళం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పివిఎస్ శేషయ్య శాస్త్రి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీద్వార సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్ర సంగీతాన్ని డిటిహెచ్ పై.

0: నిరంతరం మీ కందించే ఛానల్ రాగం.
1: యువర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక్ క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ పివిఎస్ శేషయ్య శాస్త్రి. హి వాజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణ రావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై ఆకాశవాణి హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.